చిప్పగలోని ఖండ్వాసే మహమ్మద్ యూనుస్ ఖత్రీ, బామ సాదిక్ ఖత్రీ ఔర్ అయ్యూబ్ ఖత్రీ కి ఫర్మాయిషి మేల్ భీ హమ్ తక్ పహుంచ్ చుకా హై ఇసీ నగ్మే కే లియే. అగ్లా ఫర్మాయిషి మేల్ హమ్ తక్ పహుంచా హై ప్రొఫెసర్ కాలోనీ ఖండ్వాసే ఆనంద్ జోషి, తనూజా జోషి ఔర్ ధ్రువీ జోషి కా. చమన్పురా ఉదయపూర్ సే సబియా ఖానమ్, ఫరీదా శబ్నమ్ ఔర్ రయీసా ఖాతూన్, సిద్ధార్థ్ గుడానే, అర్చనా గుడానే ఔర్ హీరా మన్షిండే కి ఫర్మాయిష్ ఆయీ హై అమరావతి, రావ్ నగర్ అమరావతి మహారాష్ట్ర సే. బూందీ చక్ పాగల్పూర్ బిహార్ సే దిలీప్ కుమార్ సోనీ, లీజియే సునియే అప్ని పసంద్ కా యే అగ్నన్ నగ్మా.